0: He is my all. Jesus, our door, our life to see, the shepherd we follow, you and me. His voice we hear, he calls his flock, the door is open, we don't have to knock. We trust in Jesus, he leads us in, he will forgive us all our sin. Jesus came to give his life, follow him, he is our strife. Jesus gave all he could give, all his love, so we may live. Jesus is calling, listen and hear. Jesus is calling, he wants us near. Jesus the door, for young and old, we are the sheep and belong to his fold. He leads the way, he is our friend, he gives us light all to the end. Jesus, we know that you were sent to teach us how we do repent. Jesus, we follow and we pray that we will have power to obey. Our eyes are open and we see that to be saved comes in three. We do believe and did repent. Jesus, we want to take your hand, so we do not stumble on our way, our heads up high, and then we say, Jesus, we are coming through the door, we come in and go out no more. He is my all. I like to read a poem, the title, Giving Thanks. O Redeemer, we give thanks for all the highest ranks, for your love to all nations, for your grace of salvation. What a way to be born by the sound of your horn. We will rise and meet you there, and we will come from everywhere. The title, Giving Thanks.
1: From our main studios in Surrey, British Columbia, Canada, the station for sound gospel programming, you're listening to Ignite Radio. From the breathtaking views of the snow-capped mountains to the shining city upon a hill, throughout Europe and Africa to the islands of the Philippines, welcome to Ignite Radio. Spreading the word over land and sea, providing powerful knowledge that will lead us home forever. This is Ignite Radio.
2: Good morning, good afternoon, good evening, my dear Igniters, my dear brothers and sisters. Greetings to you all in the name of our Lord and Savior, Jesus Christ. This is Jack Williams, reporting from Hyderabad, Salsa Church of Christ. And we welcome you all for this Lord's Day program. So from last 3 weeks, my dear Igniters, my dear brothers and sisters, we are discussing about the seven life lessons which Jesus had taught us on the Calvary. So these seven last words of Jesus is not just words. These are the life lessons we have to implement it in our life. So my dear readers, so this is when Jesus has told, you know, when he was about to give his life. So we know it is a day of purpose. It is a day of redemption. And it is a day of hope. Okay, here, Jesus did not die as a victim. Here, Jesus died as a savior. So, Madhuri Greatest, so last three parts, so we have seen the three life lessons. First one, Father, forgive them. So here, forgiveness is not an optional for us. It is Christ-like. So holding grudges will destroy us. So my dear brothers and sisters, so if Jesus forgave his killers, we can forgive those who hurt us. And second thing, second life lesson which we can learn is, today you will be with me in paradise. So salvation is by grace even at the last moment. The thief on the cross believed and was saved instantly. So here we can learn, it's never too late to turn to God. Salvation is not earned, it is received. And third life lesson is, woman, behold your son. So here Jesus cared for his mother even in suffering. Like if we see 1 Timothy chapter 5 verse 8. So here Timothy showed the care for family. So here, my dear brothers and sisters, here faith includes responsibility towards family. So love is shown through action. So my dear brothers and sisters, so today we are going to see the other three life lessons. So so let's see how we can let's see how we can go, we can learn, and we can store the word of God in your hearts. So once again, my dear brothers, my dear and sister, thank you so much for joining with us in this Lord's Day program. And may God bless you for giving your valuable time to listening to the word of God. And we really appreciate your love, and we really appreciate your encouragement, and we really appreciate your support. So my dear Ignatius, my dear brothers and sisters, please kindly share this Ignite Radio broadcast programs to your friends, neighbors, relatives, and near and dears, so that we can save a chance, so that we can have a chance to save a soul. So my dear Ignatius, my dear brothers and sisters, what a wonderful day that God has given for us. So God has, you know, if given a new day in our life, that's a gift from God. So many of the people haven't seen another day in their lives. You know, you and I have seen it. So we need to be thankful to God always. We need to be thankful to God always. Because, my dear friends, God is really, really loving us. He wants us to conquer into his kingdom. So let's jump into the lesson. ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి యొక్క ఆదివారం ఇగ్నైట్ రేడియో ప్రోగ్రాంకి మనము చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాం. నా పేరు జాక్ విలియమ్స్, నేను హైదరాబాద్ సౌత్ సైడ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘ తరపు నుంచి మాట్లాడుతున్నాను. అలాగే మీ అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి జాయిన్ అయ్యి ఈ దేవుని యొక్క మాటలు వినటానికి మీరు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నందుకు మీకును మీ కుటుంబాలకును తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడు అయిన క్రీస్తు నుండి, ప్రభు అలాగే పరిశుద్ధాత్మ దేవుని నుండి ఎల్లప్పుడూ మీకు కృపయు, సంతోషము, సమాధానము కలుగునగాక. ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, మనము గత కొద్ది వారాల నుంచి సిల్వ మాట్లాడు ప్రభు యేసుక్రీస్తు వారు తను అప్పగించిన రోజు ఆ కల్వరి గిరిలో ఆయన పలికిన ఏడు మాటలు, అనగా ఏడు లైఫ్ లెసన్స్, అనగా జీవిత సత్యాలు మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి సెలవు చేయున్నారు. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, మనము ఆ యొక్క ఏడు వాక్యాలని మనం ఏదో నార్మల్గా మనం చదువుకోకుండా మనము స్పష్టంగా ఆలోచించి చదివినట్లయితే, దేవుడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మన పాపముల నిమిత్తం ఆయన సిల్వ మరణం పొంది, ఆ యొక్క సిల్వ మరణంలో మన యొక్క పాపం తుడిచివేసి మనకని తండ్రికిని మధ్యవర్తిగా ఉండి మనలను ఆయన యొక్క రాజ్యంలో నివాసులుగా చేయటకు ఆయన ఎంతగానో ఇష్టపడి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, గత మూడు వారాలు మనము మూడు విషయాలు నేర్చుకున్నాము. తండ్రి వీరిని క్షమించుము అనే మాట మనం చూసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా వారిని, ఆయన చంపచూసిన వారిని కూడా క్షమించాడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే అపొస్తల కార్యం 7:60 చూసుకున్నట్లయితే, ఆ స్టెఫను తన యొక్క అతన్ని తన మీద రాళ్ళు వేసి చంపచూసిన వారిని కూడా చంపించిన వారిని కూడా స్టెఫను వారిని క్షమించమని దేవునికి ప్రార్థించడం చూస్తాం. కాబట్టి క్రైస్తవమైన మనకు క్షమాగుణం అనేది ఏదో మనకి అవసరమో లేకపోతే ఏదో కాదు కానివ్వండి, క్షమాగుణం అనేది మనకి నిత్య జీవితంలో అవసరమై ఉంది. అది క్రీస్తు ప్రభు వారి యొక్క క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను మనకి చూపిస్తుంది. కాబట్టి మనం ఇతరుల మీద గ్రడ్జ్ అంటే కోపం కానీ ఇతరుల మీద క్రోధం కానీ మనము పెట్టుకోకూడదు. కాబట్టి మనకు ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు అతన్ని చంప చూచిన వారిని క్షమించాడో, మనము మనల్ని ఎవరినైతే హర్ట్ చేస్తున్నారో, మనల్ని ఎవరినైతే బాధపడుతున్నారో, మనం వాళ్ళని క్షమించవచ్చు. అలాగే రెండవ చూసుకున్నట్లయితే, ఈరోజు నీవు నాతో కూడా భారతదేశంలో ఉందవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కుడి చేతి వైపు ఉన్న దొంగని ఓ మాట అంటారు. ఈరోజు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. కాబట్టి ఇక్కడ సాల్వేషన్ అంటే రక్షణ అనేది దేవుని యొక్క కృపను బట్టి ఉంటుంది. కాబట్టి మనము అనుభవించు దేవుని రక్షణ, మనం రక్షణలోకి వెళ్ళాలంటే మనకు ఒక సమయము, ఒక టైము, లేకపోతే ఏదో గుడ్ ఫ్రైడేనో, లేకపోతే ఏదో క్రిస్మస్ అనే కాదు కనివ్వండి. మనము రక్షింపబడాలి అంటే మనలో మనము మారు మనసు రావాలి, మనలో మనకి నూతనమైన మనసు రావాలి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆ యొక్క దొంగ అప్పటికప్పుడే రక్షణ పొందున్నాడు. కాబట్టి మనము కూడా క్రైస్తవులమైన మనము మనకి సమయం మించిపోలేదు. కాబట్టి దేవుడు మన వైపు చూస్తున్నాడు, మనము ఆయన వైపు చూడటానికి ఎంతో సమయం పట్టదు. కాబట్టి రక్షణ అనేది అదేదో మనము సంపాదించుకోవాల్సింది కాదు కానివ్వండి, అది మనము దక్కించుకోవాల్సింది. అలాగే మూడో విషయం మనం చూసుకున్నట్లయితే యోహాన్ సువార్త 19:26-27 మనం చూసుకున్నట్లయితే, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు తన తల్లిని చూసి ఇతరే నీ కుమారుడు అని యోహాన్ గారిని చూపిస్తారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క కల్వారి గిరిలో ఎంతో వేదన బాధ పొందినప్పటికీ కూడా తను తన తల్లిని గురించి ఆలోచించి తన యొక్క తల్లి ప్రేమను గురించి ఆలోచించాడు. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, కాబట్టి క్రైస్తవులమైన మనము క్రైస్తవులమే అని చెప్పుకున్నట్లో మనము ప్రతి ఆదివారం వచ్చి ఆరాధన తీసుకొని లేకపోతే సంఘ కొడుకుల్లో కూడుకుంటే మాత్రం కాదు కానివ్వండి. ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన యొక్క కుటుంబం పట్ల కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బాధ్యత ఉండాలి, మన యొక్క కుటుంబం పట్ల బాధ్యత కూడా ఉండాలి. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, కాబట్టి ఎలాగైతే 1 Timothy 5:8 మనం చూసుకున్నట్లయితే తిమోతి తన యొక్క కుటుంబం కొరకు ఎలాగైతే పాటుపడ్డాడో, మనం కూడా మన యొక్క కుటుంబాలని బాధ్యత కొరకు మనము పాటుపడాలి. కాబట్టి మిగతా మూడు లైఫ్ లెసన్స్ లేకపోతే మూడు జీవిత పాఠాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మరణంలో మనకు చెప్పిన విధంగా మనము చూసుకుందాం.

0: read it, and he felt the pain. So let's read the same in Telugu. Let's read it in Telugu. మత్తయి సువార్త 27:41-50 మత్తయి సువార్త 27:41-50 చదువుతున్నాం. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించు. వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకోవడం లేడు. ఇస్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాడిని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచను. నేను దేవుని కుమారుడు అని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాణ్ణి తప్పించని చెప్పారు. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించారు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి చీకటి కమ్మను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. అక్కడ నిలిచిన వాళ్ళు కొందరు ఈ మాట విని ఇతడు ఏలియాను పిలుస్తున్నాడన్నది. వెంటనే వాళ్ళు ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాతో ముంచి రెల్లును తగిలేసి ఆయనకు త్రాగనిచ్చను. తక్కిన వారు ఊరకుండు ఏలియా అతన్ని రక్షించినేమో జూతమన్నది. యేసు మరలా బిగరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగను. భూమి వణికను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధుల పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. కాబట్టి ప్రియమైన సంఘమాధ్యమును పెట్టారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు తాను అప్పగించిన రాత్రి ఆ యొక్క సిల్వ మీద మ్రాను మీద ఆ కల్వర్ గిరిలో తను తాను అప్పగించుకుంటున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ 3వ గంట నుంచి ఆ సాయంత్రం వరకు చీకటి కమ్మెను. కాబట్టి మామూలుగా అయితే మధ్యాహ్నం పూట చీకటి కమ్మదు, కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చివరి క్షణంలో చీకటి కమ్మింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే ఆ యొక్క యూదులు కూడా ఆ యొక్క చీకటి కమ్మటం చూసి వాళ్ళు దేవుణ్ణి ఎరుగుతారేమో అనుకున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అగాధము లేకపోతే చీకటి ఆగిపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమయం వచ్చినప్పుడు ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వచనము కీర్తన గ్రంథం 22తో సూచిస్తుంది. సో కాబట్టి మనము ఈ యొక్క కీర్తన గ్రంథం 22లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వచనం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చరణము మరణము ఐ మీన్ పునరుద్ధానానికి కూడా సూచనగా మనము చూడవచ్చు. చాలామంది అక్కడ నుంచి చూస్తున్న వాళ్ళు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొంతమంది నమ్మారు. కొంతమంది నా దేవా చేయందుకు విడిచిటివి అని ఆయన బిక్కరగా కేక వేసి తన ప్రాణంలో విడిచాడు. కాబట్టి ప్రియమైన సంఘ మాధ్యమాన్ని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో బాధని ఆయన అనుభవించాడు. కాబట్టి ప్రియమైన సంఘ మాధ్యమాన్ని బిడ్డలారా, దేవుడు మనలను ఆయన ఎంతగానో ప్రేమించి ఆయన కుమారులుగా మనకి స్వీకరించాడు. సో మై డియర్ గ్రేటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఇఫ్ యు సీ సామ్స్ చాప్టర్ 22 సామ్స్ చాప్టర్ 22 సో ఇట్ సేస్ ఆల్ అబౌట్ ది prophecy fulfilled, which is in Psalms chapter 22. Let's read a few few verses. Let's read the few verses. So here, something David did not suffer. So here, descriptions in the Psalms indicates a painful execution. This implies that the terminology used here is the symbolic of David's feeling. At the same time, it serves as a prophetic explanation that would happen to the promised one. The event would have been fulfilled in the crucifixion of Jesus, which is referred to the Matthew chapter 27 verse 46. So this passage opens with a statement of pain and suffering commonly expressed by those who are suffering. In essence, this is the cry of someone asking, "Where are you, God?" So that's a natural reaction to hardship seen elsewhere in scriptures. If you see Habakkuk chapter 1 verse 2-4, as in other places in the scriptures, the eventual answers is prayers are always proven to be the same. God is there and he is in control and there is hope. So nowadays, my dear Ignatius, my dear brothers and sisters, sometimes our life for me go ups and downs. So we have always, always we are having some problems. So we need to think and we need to trust that God is there and he is in control, and we should have the hope. So we may have, we may believe in this earthly power or earthly people, but, if we have the hope, God will definitely bless us. So here David immediately shifts to an expression of confidence in the Lord. Here the Holy Bible defines faith as a trust based on experience. So Hebrews chapter 11, for instance, notes that God works in the lives of others on the basis of our trust in his promise. If you see Hebrews chapter 11 verse 13-16. "This all died in faith, not having received the promises, but having seen them afar off, were assured of them, embraced them, and confessed that they were strangers and a pilgrimage of earth. For those who say such things declare plainly that they seek a homeland. And truly, if they called to mind that country from which they had come out, they would have had an opportunity to return. But now, they desire a better, that is, heavenly country. Therefore, God is not ashamed to be called the God, for he has prepared a city for them." After expressing confidence, David then returned to describe the depths of his pain. This includes phrasing, comparing the attacks of his enemies to those of dogs, lions, and wild oxen. The suffering one is depicted as emaciated, naked, humiliated, mocked, and battered. Despite skeptical claims, the most reliable manuscripts of this verse make it clear that this person is pierced, further supporting this as a messianic prophecy. So, my dear readers, my dear brothers and sisters, so here, even when God feels distance, he is still present. So Jesus understands our pain. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతల దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 22 అధ్యాయంలో అక్కడ ప్రవచన మాటలు మనం చూడవచ్చు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ప్రవచించిన మాటలలో ఫుల్ఫిల్ చేయడానికి మన మత్తయి సువార్త 27 అధ్యాయం చూసుకున్నట్లయితే ఆ యొక్క లేఖనాలు అనేవి ఫుల్ఫిల్ చేయబడ్డాయి. కాబట్టి మనం చూసుకున్నట్లయితే దేవుడు మన కొరకు మన పాపముల నిమిత్తం ఆయన శిలువ మరణం పొందాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఐదో ఆ మాట చూసుకున్న సి ద ఫిఫ్త్ వర్డ్ జాన్ చాప్టర్ 19 వర్స్ 28. జాన్ చాప్టర్ 19 వర్స్ 28. And after this, Jesus, knowing that all things we now accomplished, the scripture that might fulfill, said, I trust. So at many times in the Gospel of John, John skips details covered in other writings. Instead, he focused on personal details not available in the scriptures. Even at the crucifixion, this pattern continues. John skips over most of Jesus' statements from the cross. So far, he has only included Jesus' command to care for his mother. Here, he records another fulfillment of scripture that comes just before Jesus finally dies. So, gospel writers often point out our Old Testament statement, which echo in Jesus' life and ministry. John mentioned one of these Psalms in 22:18, when soldiers were gambling for Jesus' clothes. Jesus himself spoke the opening verse of Psalms 22 from the cross, Matthew 27:46. Here, John notes that parallel between the suffering described in Psalms 69 verse 21. Let's read 69 verse 21, Psalms. They also gave me gall for my food, and for my thirst they gave me vinegar to drink. And what happens to Jesus in this moment? Something that would typically be thought of as disgusting is offered in response to thirst. Sour wine is likely a vinegar. This may be same or similar to what Jesus refused when he was placed on the cross. If the liquid has numbing properties, Jesus would have rejected it at first. So he would be fully aware and in control during his crucifixion. Now, however, he knows that the death is unavoidable and imminent. It is also possible this was presented to Jesus in a teasing, mocking way by his executioners. So, my dear brothers, my dear sisters, so in the fifth life lesson which God has taught us is, Jesus was fully human. He felt physical suffering. So here we can see the fulfillment of prophecy, and we can also see the expression of real suffering. So here we can understand this. God understands human pain. You know, he brings your struggles to him. So my dear goodness, my dear brothers and sisters, so fifth word is I thirst. So God really knows this physical pain. కాబట్టి ప్రియమైన ఇగ్నైటెడ్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఐదవ విషయం మనం చూసుకున్నట్లయితే యోహాన్ సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమర్థమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లనే నేను దప్పిగొనుచున్నాను అనెను. కాబట్టి ప్రియమైన సంఘ వాద్యం బిడ్డలు, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యోహాను గారు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా చాలా ముఖ్యమైన మాటలు పలికినప్పటికీ కూడా ఇక్కడ మనం ఆయన పుస్తకాల్లో మనం చూసుకున్నట్లయితే, ఆయన సువార్తలో మనం చూసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని పర్సనల్ వాటి మీద ఎక్కువగా మనము టైం పెట్టినట్టు మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రభువని ఇక్కడ మరి యొక్క మాటని యోహాన్ సువార్తలో యోహాన్ గారు ఇక్కడ మనకు సెలవిచ్చడం చూస్తాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువని యేసు క్రీస్తు వారు తాను చనిపోకముందు చనిపోతానని ఎరిగి లేఖనమున నెరవేరునట్లుగా నేను దప్పికొనుచున్నాను అనను. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కీర్తనానందం 22లో ఎలాగైతే ఆ యొక్క ప్రాఫెసీని ఇక్కడ మనము యోహాన్ సువార్త 19:28లో ఫుల్ఫిల్ చేసినట్లుగా మనము చూడవచ్చు. కాబట్టి ప్రియమైన సంఘమాధ్యమును బిడ్డలారా, దేవుడు మనలను మన కుటుంబాలను అనే ఎల్లప్పుడూ ఆశ్రయించేవాడుగా ఉన్నాడు. దేవుడు మనలను ఆయన యొక్క రాజ్యంలోకి నివాసంగా మనం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క దప్పికొన్నప్పుడు ఆ యొక్క వినిగర్ అంటే చేదు ఆ చిరకను వాళ్ళు పెట్టినప్పుడు, ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దాంట్లో గనక మత్తు కనుక ఉండినట్లయితే మొదటగా ఎలాగైతే నిరాకరించాడో తర్వాత కూడా నిరాకరించేవాడు. కానీ అతనికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి మొత్తం ఏం జరుగుతుందో తెలియాలి. ఎందుకంటే ఆయన హ్యూమన్ బాడీలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏం జరుగుతుందో కూడా తెలియాలి. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐదవ ఒక జీవిత పాట మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనుష్యునిగా ఈ లోకంలో ఉన్నాడు. ఆ బాధని ఆయన అనుభవించాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రొఫెసీ, ప్రవచనాలను లేఖనాలను నెరవేర్చాడు. అలాగే ఆయన సఫరింగ్ అనేది నిజం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క హ్యూమన్ పెయిన్ని అంటే మన యొక్క శారీరకమైన పెయిన్ని కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. కాబట్టి ప్రభువైన దేవుని పిల్లారా, దేవుడు మనలను మన కుటుంబాలను ఆయన దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనలో ఏమైనా బాధలు ఉన్నట్లయితే అవి దేవుని దగ్గరికి మనము తీసుకురావాలి. బ్రింగ్ యువర్ స్ట్రగుల్స్ టు హిమ్. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో టుడే వి హావ్ కంప్లీటెడ్ 5 లైఫ్ లెసన్స్. He said, Father, forgive them. Even in extreme pain, Jesus chose forgiveness. And second thing, today you will be with me in paradise. Salvation is by grace, even at the last moment. And I said, woman, behold your son. Jesus cared for his mother, even in suffering. And he said, my God, why have you forsaken me? Jesus experienced separation, so we would not have to. And he says, I trust Jesus was fully human. He felt suffering. So coming in next week, we'll see Marinatasa. We'll see that last two life lesson. It is finished. Father, into your hands I commit my spirit. So these two things we're gonna learn. So my dear brothers and sisters, so thank you so much for your valuable time, and thank you so much for your hearts. And may God bless you. May God give you good health and good strength. Hope you have enjoyed this lesson. If you have any queries, or if you have any doubts, or if you want any understanding, please write us to COSSRA@yahoomail.com and ignited.india@gmail.com. So we are happy to give you answers. So thank you so much, my dear Ignatius, and really appreciate that. And please kindly pray for me and my family, and please kindly pray for our congregations here in Hyderabad. So we have started. So please, pray for the growth of the church. And, we have 2-3 families are coming already. And please keep in your prayers. So thank you so much, my dear Ignatius.
1: Hello, I'm Paul Cockrell, host of The Book Divine, right here on Ignite Radio, and the minister of the Hillview Church of Christ. Each Sunday, you can listen to our Hillview Church of Christ programming that airs Sunday afternoon here on Ignite Radio. Check programming schedule for the exact times. And if you're in the Birmingham area, we'd love to have you worship with us at 750 Heflin Avenue East in Forestdale. 9:30 a.m. Bible study, 10:30 a.m. morning worship, and 12 noon for our afternoon service. Plus, don't forget, you can join me for The Book Divine each and every day, Monday through Friday at 6 p.m. Central Time right here on Ignite Radio. And of course, don't forget to share all of our programming on Ignite 24 hours a day, 7 days a week. Won't you help us spread the...